0: తీర కిట ధిర నగ ధీన తక ధర కిట ధిర కిట ధిర నగ ధీన తక్కింత శ్రోతా ఇసే కహతే చార దరజా
1: అచ్చా
0: హా జీ చౌపల్లీ అలగ అలగ బోలో కా ఔర్ అలగ అలగ చలన ధా తీర కిట ధా ఘేడ నగ ధీన తక ధా తెర కిట ధా ఘేడ నగ ధా తెర కిట ధా ఘేడ నగ ధీన తక ధర కిట ధా ఘేడ తక కాం ఘంత ధా ధర కిట ధా ఘేడ తక కాం ఘంత ధా ధర కిట ధా ఘేడ తక కాం ఘంత ధా